0: ఆకాశం కారకులు ఎందుకు కప్పిన హోదులు
1: ప్రధానమంత్రి ఏదైనా అప్పుడు చేతి గాయం సమస్య పరిమాణం అయితే